0: a través de la
1: స్టైల్ షేర్ తోని యాక్షన్ చేసిండు. అసెంబ్లీలో స్పీచ్ అంతా అయిపోయినాక సార్ మీరు పర్మిషన్ ఇస్తే
2: build a successful career and achieve stability. When you look at the many factors which might have set your life and undermine your security.
3: Who's ever seen you before, David? And you too.
4: Look.
5: Vashwik Vashwasi.